0: ఇది వార పాపియా డం పకడం పకడం పకడం పకడం పకడం పకడం పకడం కిల్లా కిల్లా కగది కిల్లా
1: కిల్లా వాట్స్ ఎవర్
0: బొకై కిలే ఏ పాపియా పంపేన కిల్లా నై కిల్లా కది డం పకడం పకడం పకడం పకడం పకడం పకడం చాలునాళ్ళి మాతి డం పక హే మోఠాలే దగడి డం పక కిల్లా కాలా చిఖల జా.